0: వాడవలం.
1: మేనేజర్ సేఫ్ సింగల్
2: చారే దివక్డే.
1: మేనేజర్ సేఫ్ సింగల్ ప్లీజ్.
2: చారే దివక్డే లేవనియా పహం దేవాడవలం.
1: వలే మయన్ష్ వలే జడిగి,
2: వలే మయన్ష్ వలే జడిగి.